శ్రీ పరాపవనామ సంవత్సరం ఆషాఢమాసం కృష్ణపక్షం దక్షిణాయనం బహుళ సప్తమి ఆగస్టు నెల 5వ తేదీ ఈరోజు బుధవారం.

నేటి వనితవాణి కార్యక్రమంలో భాగంగా డాక్టర్ పి మేఘ గారు చెప్పిన తల్లిపాల ఉపయోగాల గురించి తెలుసుకుంటూ చక్కని పాటలను వినవచ్చు.

ముందుగా ఒక మంచి మాట. నీకు సాయం చేసిన వాడిని మర్చిపోకూడదు. నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించకూడదు. నిన్ను నమ్మిన వారిని మోసం చేయకూడదు. ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే, సమాజంలో మనం జీవించేటప్పుడు విలువలు చాలా ముఖ్యం. మనకు కష్టకాలంలో సహాయం చేసిన వ్యక్తిని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. మనల్ని ప్రాణంగా ప్రేమించే వారిపై కోపతాపాలు లేదా ద్వేషం చూపించకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా మనల్ని నమ్మి బాధ్యతలు అప్పగించిన వారిని లేదా నమ్మి జీవితాన్ని పంచుకున్న వారిని ఎట్టి పరిస్థితిలోనూ మోసం చేయకూడదు. నమ్మక ద్రోహం అన్నిటికన్నా పెద్ద పాపం. విన్నారు కదా శ్రోతలు నేటి మంచి మాటను.

0: శ్రోతలు, ఇప్పుడు వనితావాణి కార్యక్రమంలో అంతర్దీపవ ఓడల సేవా సూచనలను తెలుసుకుందాం.
1: Thank you.

ఎంవి జాలీబాయ్. రేపు ఉదయం 6 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్వీప్ మరియు లాంగ్ ఐలాండ్ మీదుగా ప్రయాణించి రంగత్ చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు రంగత్ నుండి బయలుదేరి వెళ్లిన మార్గంలోనే తిరిగి ప్రయాణించి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి బారటంగ్ రేపు ఉదయం 6 గంటల 15 నిమిషాలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. తిరిగి ఉదయం 8 గంటలకు 30 నిమిషాలకు షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి రంగత్ రేపు ఉదయం 6 గంటల 15 నిమిషాలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీప్ చేరుతుంది. తిరిగి ఉదయం 8 గంటల 45 నిమిషాలకు స్వరాజ్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి రాణిచంగ రేపు ఉదయం 11 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 1 గంటకు షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీప్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు స్వరాజ్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి రాణి లక్ష్మి రేపు ఉదయం 11 గంటలకు 30 నిమిషాలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు స్వరాజ్ ద్వీప్ నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి బారటంగ్ రేపు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. తిరిగి సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి రంగత్ రేపు సాయంత్రం 5 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీప్ చేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు స్వరాజ్ ద్వీప్ నుండి బయలుదేరి

0: శ్రోతలు, నేటి వనితావాణి కార్యక్రమానికి వనితలందరికీ స్వాగతం. నేటి వనితావాణి కార్యక్రమంలో ఆగస్టు 1 నుండి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్న సంగతి అందరికీ విదితమే. తల్లిపాల ఉపయోగాల గురించి ఇప్పుడు డాక్టర్ పి మేఘా గారి మాటల్లో వినండి.
1: శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు మన ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రానికి శ్యామల క్లినిక్లో ఉన్న డాక్టర్ మేఘా గారు విచ్చేశారు. ఈరోజు మనం ప్రపంచ తల్లిపాలు వారోత్సవాలు జరుపుకుంటున్నాం కదా, దాని గురించి, వారి యొక్క సూచనల గురించి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేయడానికి డాక్టర్ మేఘా గారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా డాక్టర్ మేఘా గారు, మీకు మా ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రానికి తెలుగు విభాగానికి స్వాగతం అండి. నమస్కారం.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ మేఘా గారు, మా శ్రోతలందరికీ మీ యొక్క సూచనలు తెలియజేయాలి. ముందుగా తల్లిపాల వారోత్సవాల్ని మనం ఎందుకు జరుపుకుంటున్నామో మా శ్రోతలకు తెలియజేయండి.
2: ఓకే. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు అనేది మనం గత 34 సంవత్సరాలుగా జరుపుకుంటున్నామండి. ఇది ప్రపంచం మొత్తాన జరుపుకునేది, ఇండియా అండ్ వరల్డ్ వైడ్. సో తల్లిపాలు వారోత్సవాలు అనేది మనం తల్లిపాలు యొక్క ప్రాముఖ్యతని అందరినీ తెలియపరచడానికి జరుపుకుంటూ ఉంటాం. సో ప్రతి సంవత్సరం దీనికి ఒక థీమ్ ఉంటుంది. సో ఈ సంవత్సరం మనం బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ యొక్క థీమ్ వచ్చేసి బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ సస్టైనబుల్ స్టార్ట్ ఇన్ లైఫ్, స్ట్రెంగ్త్ ఇన్ వాట్ వర్క్స్. అదే మనం తెలుగులో చెప్పుకోవాలంటే జీవితానికి స్థిరమైన ఆరంభం కోసం తల్లిపాలు, విజయవంతమైన పద్ధతుల్ని బలోపేతం చేద్దాం. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఫర్ ఒక బలమైన స్టార్ట్ ఇవ్వడానికి చిన్నపిల్లలకి మనం ఫస్ట్గా తల్లిపాలే ఇవ్వాలి, ఇంకేం ఇవ్వకూడదు.
1: తల్లిపాలు ఇవ్వాలి అంటున్నారు, అది ఎప్పటి నుంచి మొదలు పెట్టాలంటారు తల్లిపాలు అంటే, ప్రసవం అయిన ఎన్ని గంటల నుంచి?
2: ఎంత తొందరగా మొదలు పెడితే అంత మంచిదండి. నార్మల్ డెలివరీ మనం తీసుకుంటే వెంటనే మనం మొదలు పెడితే బాగుంటుంది. అదే మనం సిజేరియన్ పేషెంట్స్కి తీసుకున్నామనుకోండి, సిజేరియన్ అయిన వెంటనే మనం వాళ్ళ చెస్ట్ పైన బేబీకి పెట్టి జస్ట్ మదర్ బ్రెస్ట్ రీచ్ అవ్వేటట్లు చూసుకోవాలి. అండ్ వాటిల్లో కూడాను మనం ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత బాగుంటుంది.
1: అంటే ఎన్ని గంటలు అని ఖచ్చితంగా చెప్పొచ్చా?
2: యాక్చువల్లీ మనం ఎంత తొందరగా బేబీని పెడితే అంత బాగుంటుందండి, ఎందుకంటే బేబీ ఇంకా మదర్కి బాండింగ్ జరుగుతుంది కాబట్టి దా బాండింగ్ వల్ల మిల్క్ సెక్రీషన్ అవుతుంది. అదే మనం ఎంత డిలే చేస్తే మిల్క్ సెక్రీషన్ అవ్వడానికి అంత డిలే అవుతుంది. అండ్ మనం బేబీస్కి వచ్చి బాటిల్ ఫీడ్స్, టాప్ ఫీడ్స్ ఇలాంటివి ఇవ్వాల్సి వస్తుంది.
1: అంటే ముందుగానే ఆకలి వేస్తుంది, ఆ వెంటనే పాలు తాగబెట్టాలి. ముందుగా తాగబెట్టిన పాల్లోనే ఎందుకు తాగబెడతాయి అంటే, అవి తాగడం వల్ల ఏంటి మనకి బిడ్డకి లాభాలు ఉంటాయంటారు?
2: ఓకే. మనం ముందుగా పాలు గురించి తెలుసుకోవాలి. ఈ ఫస్ట్ బ్రెస్ట్ మిల్క్ అంటాం కదా, వాటిని మనం ఇంగ్లీష్లో కొలెస్ట్రామ్ అంటాం. సో ఈ ఫస్ట్ 24 గంటల లోపల నుండి ఒక 48 అవర్స్లో వచ్చే మిల్క్ వచ్చేసి చాలా న్యూట్రియంట్ డెన్స్గా ఉంటుందన్నమాట. వాటిల్లో చాలా వరకు ప్రోటీన్స్ ఉంటాయి.
1: అంటే పిల్లడికి ఆవి పెట్టడం వల్ల చాలా లాభాలు, జీవితం అంతా పనిచేస్తుంది అలాంటి పాలు వల్ల.
2: డెఫినెట్లీ అండి. సో ఇనిషియల్ స్టార్టింగ్ సెక్రీషన్ వచ్చిన పాల్లో ఏంటంటే చాలా ఎక్కువ క్వాంటిటీలో ఇమ్యూనోగ్లోబులిన్స్ అనే పదార్థాలు ఉంటాయి, ప్లస్ వాటితో సహా ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయన్నమాట. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవన్నీ. సో వీటితో ఏంటంటే పిల్లలకి రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. సో చిన్నపిల్లలు చాలా వరకు దగ్గు, జలుబు, విరోచనాలు ఇవన్నిటికి గురి కాకుండా అది కాపాడుతుంది
1: ముద్రపాలు ఇవ్వడం వల్ల. దాన్ని ముద్రపాలనే అంటుంటాం కదా. చాలా మంచి మాటలు చెప్పారండి డాక్టర్ మేఘా గారు. ఇంకా మనకి చెప్పండి, తల్లిపాల వారోత్సవాల గురించి తల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలకి పాలు ఇవ్వాలంటారు?
2: ఓకే. ఈ జాగ్రత్తల గురించి మనం చెప్పుకోవాలంటే ఫస్ట్ మనం ఫీడింగ్ పొజిషన్స్ గురించి తెలుసుకోవాలి. యూజువలీ తల్లి వాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నాం రోజుల్లోన, తల్లి వాళ్ళు ఎప్పుడు కూడా వచ్చేసి మనకు చెప్తున్నారు వాళ్ళకి చాలా వరకు నడుము నొప్పి ఇలాంటి సమస్యలతో ఎదురుపడుతున్నారు అనుకోని. అలాంటివి కాకుండా వాళ్ళు ఏంటంటే మదర్స్ ద్వారా చేసే తప్పులు ఏంటంటే, మదర్ వచ్చేసి తిన్నగా కూర్చోవాలి. మనం ఏంటంటే బేబీని మదర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. మదర్ ఫార్వర్డ్ బెండ్ అవుతే ఇలాగా దాంట్లో బేబీ వచ్చేసి ప్రాపర్గా ఫీడ్ చేయలేకపోతుంది. అండ్ మదర్ కూడా తర్వాత అయ్యేసరికి అంటే బ్యాక్ ప్రాబ్లమ్స్,

0: ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి.
1: అంటే ఇది నార్మల్ ప్రసవం అయితే పర్వాలేదు, కానీ ఆపరేషన్ వాళ్ళకైతే చాలా కష్టంగా ఉంటుందంటారు. అలాంటి పిల్లవాళ్ళందరికీ పడుకొని కొంతమంది పాలు ఇస్తూ ఉంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
0: పడుకొని కూడా ఇవ్వచ్చు, కానీ ఆ టైంలో ఎవరైనా తోడుగా ఉంటే బాగుంటుంది. తోడుగా ఉన్న వ్యక్తి ఏంటంటే బిడ్డని కూడా చూస్తూ ఉండాలి అండ్ తల్లిని కూడా చూస్తూ ఉండాలి, ఎందుకంటే ఆపరేషన్ అయిన తర్వాత తల్లి చాలా వరకు టైర్డ్గా ఉంటారు. సో వాళ్ళు నిద్రపోయే ఛాన్సెస్ ఉంటాయి చాలా వరకు. సో ఆ టైంలో ఏంటంటే మనం బిడ్డని తల్లి దగ్గరికి తీసుకొని వెళ్ళి రూముల దగ్గర పెట్టేసి వాళ్ళు పాలు తాగేటట్లు చూసుకోవాలి, పొజిషనింగ్ అన్నీ సరిగ్గా చేసి. అండ్ దాని తర్వాత బిడ్డ ఒక్కసారిగా అంటే బ్రెస్ట్ని వదిలేసిన తర్వాత బిడ్డని తల్లి ఒకవేళ తల్లి వల్ల వీలవుతుంటే తల్లిని కూర్చునిబెట్టి మేని షోల్డర్ పైన పెట్టుకొని చెప్పాలి, అంటే కొంచెం బర్ప్ చేయించాలనుకుని తేనుపు తెచ్చే
1: తేనుపు తీసుకురావాలి, ఖచ్చితంగా తేనుపు తీసుకురావాలంటారు. దానివల్ల బిడ్డకి తేనుపు ఒకవేళ లేదు అంటే ఎలా కష్టం తగులుతుంది?
0: బిడ్డ ఫీడ్ చేసేటప్పుడు ఏంటంటే చాలా వరకు గాలిని మింగేస్తుంటుంది, సో ఎంత టైర్డ్ అవుతే అంత గాలిని మింగుతుంది. సో గాలి ఏంటంటే కడుపులో పైకి కూర్చొని పడిపోతుంది. ఆ కూర్చొని పడిపోయిన వల్ల ఏంటంటే ఆ గాలి అనేది సడన్గా మనం తేనుపు తీసుకురాలేదనుకోండి, అది అలా బిడ్డను అలా వెంటనే పడుకొని పెడితే అది వచ్చేసి వాంతుల్లాగా అయిపోయి ఆ వాంతులు వచ్చి మనకి ఊపిరితిత్తుల్లో వెళ్ళిపోయే చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అది ప్రివెంట్ చేయడానికి మనం
1: ముందుగా అంటే భుజం మీద వేసుకుని తేనుపు తీసుకురావాలి, ఖచ్చితంగా ఆ పని చేయాలి. లేదు అంటే పిల్లడికి
0: తర్వాత
1: ఊపిరి ఆడకడం వరకు వెళ్తుంది.
0: అవునండి, అది తర్వాతకి నిమోనియాలో కూడా పెట్టవచ్చు.
1: అంటే ఇప్పుడు పిల్లలకి ఖచ్చితమైన మంచి ఆహార పోషకాలు ఉన్న ఆహారం మాత్రమే తీసుకోవాలి, అది మరి ముందుగా అంటే ప్రసవం అయిన తర్వాత వెంటనే పాలు అయితే పెడుతున్నాం, ఆ పాలు అనేవి ముందు నుంచే డెలివరీ టైంలో అంటే గర్భధారణ నుంచే వస్తుంటాయి వాళ్ళకి పాలు, ఆ పాలు పెడితేనే చాలా మంచిది చెప్తున్నారు. అలాంటప్పుడు ఎలాంటి ఆహారం తీసుకుంటే వాళ్ళకి మంచి పాలు వస్తాయి, అలాంటివి ఏమైనా ఉన్నాయంటారా?
0: డెఫినెట్లీ ఉన్నాయండి, చాలా వరకు వాళ్ళు చూస్తారు మనకి ప్రెగ్నెన్సీ ప్రొసీడ్ అయ్యే కొద్దీ బ్రెస్ట్ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మనం బ్రెస్ట్కి వచ్చేసి అంటే రుమ్ముల్ కేర్ వచ్చేసి స్టార్టింగ్ నుండే తీసుకోవాలి. అప్పటి నుండే మనం ఒకవేళ ఈ నిప్పల్స్ని పుల్ చేయడం ఇవన్నీ ప్రెగ్నెన్సీలోనే మసాజ్ చేసి పుల్ చేస్తే బిడ్డ డెలివరీ అయ్యే టైంకి నిప్పల్తో లాచింగ్ అంటామన్నమాట, అంటే బిడ్డ వచ్చేసి నిప్పల దగ్గర మౌత్ పెట్టేటప్పటికి అది బరాబర్ పొజిషన్లో ఉండాలి. సో అదనేది మనం స్టార్టింగ్ నుండే ప్రాక్టీస్ చేసుకుంటే నిప్పల్స్ మనకి ఏంటంటే ప్రాపర్గా షేప్లో వచ్చేస్తాయి అన్నమాట. సో అది మనం స్టార్టింగ్ నుండి చూసుకోవాలి. అండ్ డైట్లో అన్ని మంచిగా తీసుకోవాలి.
1: ఎలాంటి ఆహారం తీసుకుంటే తల్లికి బిడ్డకి ఇద్దరికి మంచిగా జరుగుతుందంటారు? పాలు ఇచ్చే తల్లికి కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా పిల్లవాడు కూడా ఆరోగ్యంగా ఉండాలి. అలాంటప్పుడు ఎలాంటి అంటే కొన్ని ఆహారాలు ఉంటాయి అది తల్లి ఇష్టంగా తినేస్తుంది, కానీ పిల్లవాడికి అది మంచిది లేదు ఆరోగ్యం గురించి, అలాంటి ఆహారాల గురించి చెప్తారా?
0: అలాంటి ఆహారాలు అంటే మనం చెప్పుకోవాలి, మెయిన్లీ వాళ్ళు మా తల్లి వచ్చేసి ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవాలి. అంటే డైట్లో అన్నీ ఉండాలి, మన ఇండియన్ థాలీ ఎలాగ ఉంటుందో అంటే రైస్ ఉండాలి, రైస్ పప్పులు కాయగూర, మోస్ట్లీ కాయగూర ఇవన్నీ బాయిల్డ్గా ఉంటే బాగుంటుంది చాలా వరకు. అండ్ వాటితో సహా పెరుగు పాలు వాళ్ళ నాన్ వెజిటేరియన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కూడా ఉండాలి, బాయిల్డ్ ఎగ్ ఇలాంటివన్నీ తీసుకోవాలి.
1: అంటే మన జనరేషన్లో అయితే మన కాలంలో అయితే నీసు పెట్టకూడదు అంటే కాయగూరలు పెట్టాలి, ఇది అలా చాదస్తుపు మాటలు అనేవి ఎక్కువ ఉంటాయి, అది ఎంతవరకు నిజమంటారు?
0: అలా అసలు నిజం కాదు,
1: అంటే పిల్లడి అరుగుదలకు రాదు అనేసి చిన్న బాబుకు అరుగుదల అనేది తగ్గిపోతుందని అని చెప్పేసి కూడా వింటూ ఉంటున్నాం, అది ఎంతవరకు నిజమంటారు?
0: అవన్నీ తప్పండి, ఎందుకంటే అరుగుదల కోసం మనకి ఇంపార్టెంట్లీ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ప్రోటీన్ అనేది మనకి వెజిటేరియన్ సోర్సెస్లో ఎక్కువగా ఉండదు. సో మనం ఎంతవరకు పాలు పెరుగు అండ్ బాయిల్డ్ ఎగ్స్ ఇలాంటివన్నీ ఇస్తాము ప్రెగ్నెంట్ మదర్స్కి అండ్ డెలివరీ అయిన తర్వాత కూడా ఇస్తే అవి మిల్క్ సెక్రీషన్లో హెల్ప్ చేస్తాయి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా మనం వాళ్ళకి నీరు తాగమని చెప్పాలి, మెయిన్లీ
1: మంచినీరు ఎక్కువగా అంటే వేడి నీళ్ళే తాగాలి.
0: అలాగనే అవసరం లేదు,
1: లేదు
0: నీరు రూమ్ టెంపరేచర్లో ఉంటే
1: సరిపోతుంది. అంటే జలుబు దగ్గు అలాంటివన్నీ రాదు,
0: అలాగే ఉండదు. తల్లి తాగిన వాటి వల్ల పిల్లలకి పాల్ సెక్రీషన్లో ఏం చేంజెస్ రావు.
1: పాలు ఎక్కువ అంటే మంచినీరు ఎక్కువ తాగితే పాలు ఎక్కువ వస్తాయి, అంటే ఏంటి వస్తువులు తింటే పాలు ఎక్కువ వస్తాయి అలాగ కూడా ఉంది కదా, ఈ ఆహారాలు మాత్రమే తినడం వల్ల పాలు మంచిగా పడతాయి అలా కూడా ఆ కాలంలో అనేవారు, అది కూడా ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు మన పెద్దవాళ్ళు, అది ఎంతవరకు నిజమంటారు?
0: మెయిన్లీ డైట్ వచ్చేసి బ్యాలెన్స్డ్గా పెట్టుకుంటే సరిపోతుంది. కొన్ని ఉంటాయి అవి ఏంటంటే
1: కొన్ని వస్తువులు ఉంటాయి దానివల్ల తినడం వల్ల మనకి పాలు అనేవి ఎక్కువ పడతాయి అంటారు, దానివల్ల ఏంటి ఎలాంటి పదార్థాలు?

0: అంటారు, అది నిజమేనా?
1: వాటిలో మెయిన్లీ చెప్పుకోవాలంటే అంటారు గార్లిక్ తీసుకోవాలి, వెల్లుల్లిపాయలు
0: వెల్లుల్లిపాయలు,
1: అండ్ పప్పు దినుసులు
0: పప్పు దినుసు.
1: ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటే పాలు ఎక్కువగా పడతాయని చెప్తారు.
0: ఇంకా డాక్టర్ మేఘా గారు చాలా చాలా మంచి విషయాలు మాకు తెలియజేస్తున్నారండి. ఇప్పుడు మాకు ఇది చెప్పండి, అంటే పిల్లవాడికి కొంతమంది తల్లి పాలు ఇవ్వలేకపోతుంది, ముందుగానే పాలు తీసుకోలేకపోతున్నారు, దానివల్ల పౌడర్ పాలు అనేవి తాగుతున్నారు, దానివల్ల ఎలాంటి నష్టాలు ఏమైనా పిల్లడికి తగులుతాయంటారా?
1: ఆ పౌడర్ పాలు వల్లండి మెయిన్లీ డైజెషన్లో చాలా వరకు ఇబ్బంది ఉంటుంది, జీర్ణశక్తి తగ్గిపోతుంది దానివల్ల.
0: జీర్ణశక్తి.
1: అండ్ ఆ పిల్లలకి చాలా వరకు గ్యాస్ సమస్యలు ఇలాంటివన్నీ ఉంటాయి, అండ్ విరోచనాలు కూడా అవే ఛాన్సెస్ ఉంటాయి. అవి మనం అక్యూట్గా చెప్పుకోవాలంటే, అదే మనం తర్వాత రోజులు చూసుకుంటే ఈ ఫార్ములా ఫీడ్స్, ఇవి టాప్ ఫీడ్స్ అంటాం కదా, వాటి వల్ల ఏంటంటే పిల్లలకి తర్వాత పెరిగే కొద్దీ చాలా వరకు షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది పెద్ద అయ్యే కొద్దీ. షుగర్ తర్వాత ఒబిసిటీ ఇవన్నిటికీ పిల్లలు రిస్క్లో ఉంటారు ఎప్పుడు కూడా.
0: అంటే చాలా మంచిగా 3 రూపాయలు తాగితేనే చాలా మంచి, వాళ్ళకి రోగ నిరోధక శక్తి అనేది చాలా బాగుంటుంది అంటారు పెద్ద అయ్యే వరకు. అది చిన్నప్పుడు తాగిన పాలు పెద్ద అయ్యే వరకు వాళ్ళకి మంచిగానే ఆరోగ్యంగా ఉంటారంటారు. చాలా చాలా మంచి మాట చెప్పి, అందుకే తల్లిపారు వారోత్సవాల్ని మనకి ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే. ఇంకా తల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? పిల్లడికి పాలిస్తున్నారు వాళ్ళు అంటే ఎన్ని నెలల వరకు పాలు ఇవ్వచ్చు?
1: ఇనీషియలీ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా, బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మనం ఏంటంటే ఎక్స్క్లూజివ్గా కొన్ని కొత్త గైడ్ లైన్స్ బట్టి చూసుకుంటే 6 మాసాల వరకు కేవలం తల్లిపాలే ఇవ్వాలి, పైనుండి నీరు కూడా ఇవ్వకూడదు, అలాంటివి ఏమీ పెట్టకూడదు.
0: అలాంటివి ఏమి పెట్టకూడదు అంటారు? అంటే చాలా మంది నీరు కూడా తాగబడుతూ ఉంటారు, ఐదు
1: అవును,
0: ఆరు నెలల నుంచి మొదలు పెట్టేస్తుంటారు. అంటే పిల్లడు ఆకలి అయిపోతున్నాడు అంటే వాళ్ళకి ఆ ఖాళీ పాలతోనే వాళ్ళకి సరిపోతుంది అంటారా?
1: సరిపోతుందండి. ఆ పాల్లోనే వాళ్ళకి కావాల్సిన ఆహారం అంతా ఉంటుంది. అండ్ ఆ ఆహారం వచ్చేసి పిల్లడు ఆర్ పిల్ల పెరిగే కొద్దీ అడ్జస్ట్ కూడా అవుతూ ఉంటుంది. అంటే మనం ముందుగా చూసుకున్నాం అనుకోండి, బిడ్డ పుట్టిన కొన్ని రోజుల్లోన బిడ్డకి మెయిన్లీ ఎక్కువగా ఏం కావాలి అవి ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే ఇన్ని కొన్ని మొదటి రోజుల్లో వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. సో మొదటి రోజుల్లో వచ్చే పాల్లోన ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల తల్లికి కూడా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. తల్లికి కూడా ఏంటంటే ఆ ప్రోటీన్స్ ఇవన్నీ ఉన్న కారణం వల్ల ఏంటంటే బిడ్డ పాలు తాగే కొద్దీ తల్లి గర్భం సైజ్ కూడా తగ్గుతుంది, తల్లి కూడా బ్యాక్ టు నార్మల్ అయిపోతుంది తొందరగా,
0: పిల్లవాడు పెద్ద అవుతూ పెద్ద అవుతూ
1: పెద్ద అవుతూ.
0: అంటే పిల్లడి వారికి ఆకలి అనేది ఎక్కువ అవుతుంది అంటే ఆ టైంలో మరి పాలు ఎక్కువ తాగుతాడు, లేదంటే తల్లికి ఎక్కువ ఆహారం తీసుకోవాలి, అలాగే ఏమైనా ఉందంటారా? అంటే పిల్లడు పెద్దవాడు అవుతూ అవుతూ ఆకలి ఎక్కువ అవుతూ ఉంటుంది, అందుకనే ఎక్కువ తొందరగా మొదలు పెడుతూ ఉంటారు కూడా కొంతమంది. పిల్లడి ఆకలికి పాలకు సరిపోవట్లేదు, ఇంకా ఎక్కువ ఆహారం కావాలి వాడికి, అలాంటప్పుడు ముందుగానే మొదలు పెడితే ఏమైనా నష్టం ఏమైనా ఉందంటారా?
1: నష్టం అనేది ఏమి ఉండదండి.
0: అంటే జీర్ణశక్తి అనేది అలాగే ఉంటుంది, జీర్ణశక్తి అనేది తక్కువగా ఉంటుంది అంటారు. అంటే అరుగుదల అవుతుందా లేదా తెలియదు వాళ్ళకి, అయినా సరే వాళ్ళు మొదలు పెట్టేస్తూ ఉంటారు, పిల్లడివాడు ఆకలి అయిపోతున్నాడు తినేస్తున్నాడు అనేసి.
1: లేదు లేదు, అలా చేయకూడదు. మనం ఎంతవరకు వీలవుతే అంతవరకు తల్లిపాలే పెడుతూ ఉండాలి. అండ్ ఈ తల్లిపాలు పెట్టే వరకు తల్లి కొన్ని జాగ్రత్తలు ఏం పడాలంటే, నార్మల్గా తను తీసుకున్న డైట్ కంటే కొంచెం డైట్ పెంచాలన్నమాట. అంటే తను ఒకవేళ 2 రొట్టెలు తింటున్నారనుకోండి, దాంతో ఎక్స్ట్రా 1 చపాతీ ఎక్స్ట్రా తీసుకోవాలి, అంటే కొంచెం పోషన్స్ పెంచాలన్నమాట.
0: ఒకవేళ పాలు తాగుతున్నాడు బాబు పాలు తాగుతుంటే వీళ్ళకి కూడా, అంటే బాబు పాలు ఎక్కువ తాగుతున్నప్పుడు వీళ్ళకి ఆరోగ్యం, తల్లి కూడా కొంచెం సన్నం అయిపోవడం కానీ కొంచెం కళ్ళు తిరగడం కానీ అలాంటివన్నీ ప్రాబ్లమ్స్ కూడా చాలా మంది ఫేస్ చేస్తున్నారు, దానికి ఎలా?
1: పాలు తాగే వల్ల అవి వచ్చే ప్రాబ్లమ్స్
0: కాదంటారు.
1: అది మెయిన్లీ ఏంటంటే కొన్ని కొన్ని వాటిల్లో మనం చూస్తున్నాం తల్లి సరిగ్గా నీరు తీసుకోవట్లేదు, నీరు తాగకపోయి ఈ సమస్యలు వస్తున్నాయి. అండ్ చెప్పుకోవాలంటే తల్లి పాలు పెట్టే వల్ల తల్లి సన్నబడుతుంది అండ్ ఆమె ఆరోగ్యం బాగుంటుంది దానివల్ల.
0: తల్లి పాలు ఎంత పెడితే
1: అంత
0: ఆరోగ్యం
1: ఆరోగ్యంగా
0: బాగుంటుంది.
1: ఉంటుంది.
2: డాక్టర్ మేఘా గారి మాటల్లో తల్లిపాల ఉపయోగాల గురించి తెలుసుకున్నారు కదా, మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాము. ఇప్పుడైతే వనితావాణి కార్యక్రమంలో చిన్న విరామం.
3: 1 2 3 చెక్ చెక్ హలో చెక్ అరే చెక్ యా క్యా తూనే చెక్ యా క్యా

0: स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
1: శ్రోతలు, ఇప్పుడు ఉపనీత వాణి కార్యక్రమంలో ఈ పాట మీకోసం.

శ్రోతలు, ఇప్పుడు వనితావాణి కార్యక్రమంలో ఒక సూచన. మీ ద్వీపం, మీ కథ, మీ గర్వం. అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, శ్రద్ధ వహించండి. మీ దీవుల మాయాజాలాన్ని, సౌందర్యాన్ని మరియు ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేయగల కథను మీ వద్ద ఉందా? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ప్రసార భారతి మీకు అందిస్తున్న జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మీ కథను ప్రదర్శించడానికి ఇదే మీకు సువర్ణ అవకాశం. మీ కెమెరా కటకం ద్వారా అండమాన్ మరియు నికోబార్ దీవులలోని ఉత్తమమైన వాటిని బంధించండి. దాని సంస్కృతి, వారసత్వం, పర్యాటకం, సాంప్రదాయాలు, స్థానిక కథలు మరియు ప్రత్యేక గుర్తింపును ప్రదర్శించండి. మీరు చేయాల్సిందల్లా 1 నుండి 3 నిమిషాల నిడివిగల వీడియోను రూపొందించి మీ దీవి కథను ప్రపంచానికి చెప్పటమే. అవును, గెలుచుకోవడానికి అద్భుతమైన బహుమతులు కూడా ఉన్నాయి. జిల్లా స్థాయి 50,000, రాష్ట్ర స్థాయి 2 లక్షలు, అలాగే జాతీయ స్థాయిలో ఏకంగా 5 లక్షలు. మరి ఇంకెందుకు ఆలస్యం? వేవ్స్ యాప్లో నమోదు చేసుకోండి. మై వేవ్స్ను తెరిచి ప్రోగ్రామ్స్కు వెళ్ళి మీ దరఖాస్తును సమర్పించండి. వీడియో సమర్పణలు 31 ఆగస్టు 2026 వరకు స్వీకరించబడతాయి. కాబట్టి అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, మీ కెమెరాను పట్టుకోండి, మీ ప్రతిభను ప్రదర్శించండి మరియు మీ కథను ప్రకాశింపచేయండి. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్, మీ జిల్లా మీ కథ భారతదేశ వేదిక. మీ ద్వీపం, మీ కథ, మన గర్వం. ఇప్పుడే పాల్గొని లక్షలాది మందికి స్ఫూర్తినివ్వండి. శ్రోతలు, వనితావాణి కార్యక్రమంలో ఆఖరిగా వినండి ఈ పాట మీకోసం.

శ్రోతలు, నేటి వనితా వాణి కార్యక్రమంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా డాక్టర్ పి మేఘా గారు చెప్పిన తల్లిపాల ఉపయోగాల గురించి కొన్ని విషయాలను తెలుసుకున్నారు కదా. రేపటి కార్యక్రమంలో ఇంకా కొన్ని విషయాలను తెలుసుకుందాం. మరి ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

남바람 히 스토리 히 난가 히 에누 히 항히 테리 예타오 카라 크리에이터스 랄 타릭 아쿵 이파남 히 안다만 에니 카바라 아일랜드스 예타 아윈 테 스토리 레 나와메 냐와나 에 헤익 인리 나랭이 쿤 파남 히 테네 타로 카레 파남 니엔타가무 테키 투리 타키 하믁 테레 아일렉 테 잉암 젬스 오프 인디아 챌린지 미네 잉이 프로그램 라망 잉암 미니스트리 오프 인포메이션 앤 브로드카스팅 땡암 프라사르 바르티 인트리 నేనుంత హామక్ నివతయి నేను కంటెంట్ కీత సామినే తనెహెన్ రే తిన్రిక్ఞన్ హీ ఆకుంగి కున్ పనం హీ మినే కల్చర్ తరోహి తమినే టూరిస్ట్ ప్లేస్ తమినే తరోల్ కాగెన్ ట్రెడిషన్ హీ ఇంట్రి హోల్ రే తెప్త చూత స్టోరీ ఇప్ లోకల్స్ ఆకుంగి కున్ పనం తసాయి అయ్యి అని కుబారి ఇప్ తహెంగ్ ఇంట్రి నీ మినే లాయన్ జీ వే అప్ దెంగ్ మినిట్స్ సరి తూయి మినిట్స్ వీడియోస్ వేన్ ఎప్ స్టోరింగ్ ఏ ఐలెండ్ కున్ పనం హీ నేను మింతానింగ్లెన్ అప్తమి హో తగం డిస్ట్రిక్ట్ లెవెల్ నతింగన్ మిన్ తనియనాయకంజ్ హేగన్ మిహో మిన్ తగం స్టేట్ లెవెల్ తింగన్ మిన్ ద 2 lakhs ఇంగం నేషనల్ లెవెల్ మిన్ నతింగన్ తగం ద 5 lakhs అసు అప్రిత కథయి రిజిస్టర్ లంగం మినేం జంగై తగము గం ఇంగం వేవ్ యాప్స్ రోమ్యకు గం మై వేవ్ చుయల్ గం ప్రోగ్రామ్ గ సబ్మిట్ లెన్ అప్ వీడియోస్ రే లక్తుకు ఇక్ రాని అలాంగ ఆగస్ట్ చింగేట్ వాహే సెలిప్ ద లుయనై కాహుక్ అలాంగ ఆగస్ట్ చింగేట్ మిన్ అప్తిల్ నకు రే తక్కి ఐ రిజిస్టర్ లెమినేంట్రే